భాగం కలిసేది. వారు అహ్మదాబాద్, సూరత్, వడోదరై త్యాజసు గుజరాతస్య చతుర్దశసు జనపదేషు అస్యాః సేవాయాః ఆరంభః భవిష్యతి. ఆగామి మాసపర్యంతం రాజ్యే సర్వత్ర సేవా విస్తారస్య యోజనా అస్తి. గృహమంత్రి అమిత్ షాహ గతవాసరే మాదక ద్రవ్యాణి విరుద్ధ్య సంయుక్త సంఘర్షాయ ఆహూతవాన్. సహ అవదత్ యత్ మాదక ద్రవ్యాణాం ప్రకోపః రాష్ట్రీయ సురక్షాయై, సామాజిక స్థిరతాయై, ఆర్థిక హితాయ, యూనాం దేశస్య చ భవిష్యాయ భయం జనయతి.